షూటింగ్ చూడు శ్రమ ఎంత ఉంటదంట. ఒకరు కాదు ఒక 100 మంది చెమటోడు స్టార్ అంట. క్రేన్లైన కెమెరాలనైనా ట్రాలీసు లైట్లైనా మోగిచున్న కుర్రాళ్ళు కూడా ఎంతో ముఖ్యమైన రంగులే మేకప్ మ్యాన్ చిందేపి సైడ్ డాన్సర్.